0: మీరు తండ్రి నాకు కాదు నీకు వెళ్ళి కలిసండి ఇది సారే నేను వారు ఎప్పుడైనా రాయపడానికి ముఖ్యం అది మీరు గుణానికి గుణాలు చూపుతా చూసారు ఎలా గుణాలు చెల్లవు
1: ਰੋਕ ਕਿਉਂ ਉਹਨਾਂ ਨੂੰ ਕਹਿ ਦਿੰਦਾ ਕਿ